ñam ba ngala ba ñang cholo paro kudagla bi nanga kay jara wer ba manu am bi nanga yanga kudal ba ngol ba kampar ngol nga taama to taama nga nem epri ci nga manu kudal ba nga problem lang mara nu ñu roon paro manu kudal problem ten lo kaade man manu am ci ndagal ci kare ngol ta nga ya pam kudal ba lo kaade man nga hk nga mara ba ñam ji import no ne karme yanga mele bi ngol ba nam pano kaade ci ngol ta nga sam taama mat pi yanga wonga nda ko mat pi really hard mara మనక ఫ్యామిలీ కుతగల్ పెంచిన మిల్లపిని మన ఫ్రెండ్ లంగలు మన నంబర్ దంగ ఏపకంగా చిన్న కాడ లంగ గంగ ఒరి చేంజ్ లంగల చు కచ కన్ బన్ నిడి ఫేస్ వై ములే గలమ ప్రూఫ్ మన గలమ నంగ ఏప కుచు రిసీవ్ గ మనంగ వంగన్ దొక్ కుతగల్ కుతగల్ నం బోజో కుతగల్ చోర్ కుతగల్ బంగ వంగ ముల జు కల కల్ పగన్ మర్పి మున్ బర నం చిన్న కాడ దంగ కచ కన్ బంగ చింగ్ జర మడ యంగ హెల్ప్ మన్ దకు ఏప కు చెల్లు పర కుచు ముల దంగ మేకింగ్ షో గనేకే నంబరాకు లైక్ అంగ లుకాడి మండగా అంగ కజి కన్మ మట్పి ఊరంగ మడనే ఎంగ ఇవ్వు అంగ మట్పి కజి కన్ పంజన్ మడ వాచి ముళ్ళ ఏరన్ మడ కజి కన్ పళ్ళ కూర్పుడి మడ ముళ్ళర మడ అంగ ఎప్రీథింగ్ కూత కలిపంగ ముళ్ళరంగ మనము నేను ముళ్ళరాకు ముళ్ళ చంబ చెడు పరుకులం నంబజు నేర్పక చింగ్చర అంగ కూత కన్ పొడి చేయంబుకు అవుట్ పీ పొడుకు నంబంగ మట్పి ఫేస్ థింగ్ మడగలం చింగ్చర అంగ నేర్పక సూరు మేడ అంబర ప్రాబ్లం ఎంక వంకంచాకు నంబర్ ఆఫ్ ఎంగ్ జంగుల జంగ సర్వీస్ ప్రిపేర్ అకు మన నంబర్ జంగ లైక్ నెంత వేప కురంగ ఆల్ పీ పొడుకుర ముర జంగ కచప మ్యూన్ నం ప్రాబ్లం మడగల మట్పి సర్వీస్ గనే ప్రిపేర్ అకు ఓ నంబర్ ఆఫ్ కచక డ్రై చే ముల జంగ మట్పి అంబజ కల పెర థింగ్స్ మడ ముట్టి మన అంబడు మన అంబజ చిన్న కాలేజ్ జంగుల జంగ ప్రాబ్లం ఎంగ కచపంగ కోసు మరల మూ ప్రాబ్లం సంగ ముల నంబర్ అంబ కుచ నాక వంగ నంబజ మన అంగ అత పీపుల్ లంగ కుచ కమల జంగ మడను ముళ్ళుగా ఉన్ యూ కేర్ ఫర్ ఆల్ పీపుల్ ముళ్ళ జంగ ప్రాబ్లం కజల్ పల్ మడగల కజ అంబు చుగంగ సర్వీస్ ప్రిపేర్ వంగారే నంబుజు కజ కల ముట్టు మనే ఎంగేనో ఆల్ పీపుల్ నంబుజు ఎంగ కజ హెల్ప్గా వరే కళ కలగ జన కాంటాక్ట్ మన టీమ్ అంబరా ముళ్ళ హెచ్ కే కంప్లైన్ స్కీమ్ల మన నంబర్ కరే ఫ్రీ సర్వీస్ అంబరాజు ఏపా కొంచెం అంబరాజు ఎంగ ఒరే కుతకంగా క్వాలిటీ కేలం ఎప్పుడు ఇంకా సర్వీస్ ఎంగ సమ్మన్ రిసీప్ మన కుతక హెచ్ కే ప్రిపేరేస్ ముళ్ళ మన ఇప్పుడు ఆస్ట్రేలియన్ కప్ మన లైక్ మట్పి నర్సింగ్ హోమ్స్ ఎంగ ముళ్ళ మట్పి కా ప్యాకేజ్ ఎంగ సర్వీస్ ఎప్పుడు ఇంకా కమనుల్ హెచ్ఐసిసి సర్వీస్ ముళ్ళ మన అంబితంగా వంకంగ కాయిన్ సర్వీస్ అంగ నత పేర్సన్ మట్పి చింతకాయలు ఏపాకు సర్వీస్ అంగ కుతక మన ఇమ్మన్ చింతకాయలు ఆస్ట్రేలియన్ కప్ మన మన సర్వీస్ ప్రిపేర్ మన అంబరాడు కరగాలిందర కుమ్మన్ చేయమని ఇంక ఓల్డ్ పర్సన్ ఇంకా కుతల నీరులు కుతరం కాడేయమని మన ప్రాబ్లం ఇంకా నంబకుండా ఇంకా సర్వీస్ కానీ ప్రిపేర్ కొడు కచ్చిగా నేను కంపారా ప్రాబ్లం కుతకం కరమ్ ఒళ్ళు ముళ్ళది కలగం ఫేమడ కరమ్ ఇంకా ఓల్డ్ పర్సన్ ఇంకా సర్వీస్ ప్రిపేర్ ఇంకా ఓల్డ్ పర్సన్ కుత ఇంకా కాంటాక్ట్ల జమ్ కరమ్ ముళ్ళకి జనం కూడా చల్పంపించి మనం ఓ కలగం హెల్ప్ మన నిండు చిన్నకాడ చంపితే ముళ్ళతో కజకంలో వంకమే ఇంక నెంబర్ ప్రాబ్లమే ముళ్ళ చంగ కజకం నిండు చేరపం మడిపి ఫోన్ నమ్మడ మడిపి కలం రాడి మనలేరమ్మడ ఓ సుడుపు అంగనే ఇంటర్నెట్ల కలం వంగం ఓ కజిన్ పా నెంబర్ మడిపి కాంటాక్ట్ మన కలం చల్పింగ్ ఓ కప్పుడు నెంబర్ చెప్పుడు నేను వాణి అండ్ మడిపి నిండు కూర్చు పెర ఓయ్ ముళ్ళ కజకం పని కప్పుడు హెల్ప్ మన మన నెంబర్ నుల్పం ఏడమ్మల నంబర్ పడుచు ముళ్ళ కజకం ఏడమ్మని ఏడిచ్చి మా నంబుజు చిన్న కాలేజ్ కరంక కంఫర్టబుల్ కనుక లైక్ మడిపి కజం ఇంకా చేరిపి ప్రాబ్లం అంబుజు నేప కుజకం నెంప యాప మడన్ సారీ మేమ్ నెంప కొజు ఎంగ కుజకల్ పంగ ఉరకాయ ఉరకాయ వంకమి మన ఇంకా చుక్కు ప్రతి సిరికల్ పొడి చేయాలి చేయమరా ఎంగ వంకంత కొచ్చు నంబుజు చిన్న కాయలు వంత ఫ్యామిలీ మెంబర్స్ మడ ఫ్రెండ్ మడంక ఓ అంగ నాకు కుజకల్ పంగ రిప్రజెంటేటివ్ మన ఎంగ మడిపి హెల్త్ క్లినిక్ కూడా మన స్టాఫింగ్ ఓ అంక ఓకే సంగ కుచకలం మడ కుచకలం మెల్లపించి ఇంకా ప్రాబ్లం పింగ్ ఇప్పుడు లాంపల చంగ ఏపాక అవుట్ పీపుల్ కడమంట నెంబర్ వెళ్ళచ్చు కది కనిపించాను ములచ్చు రింగి మన నెంపులు నెంప ములచ్చు అనే హెచ్ కే కంప్లైంట్ స్కీమ్ ములచ్చు 1-800-550-552 అండ్ యూ కెన్ ఆల్సో అంగనే కలమ ఇంటర్నెట్లో పెండి మా నంబర్ ఆచు ములచ్చంగా hkcompliance.gov/.gov.au